0: గారే గారే
1: కనబడదు
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక పట్టు
0: గారే
1: సూర్యకి తరది ఇన్నాయా ఏదో
2: ఎక్క చతుర నార.